సులభ మధుమయన మృదుకు సుమదళం ఈనా అనుదిన మదిలు సహృదయ మనిషలభం అసులభ మధుమయన మృదుకు సుమదళం ఈనా అనుదిన మదిలు సహృదయ మనిషలభం